శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరం గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం బ్రహ్మా మురారీ స్థిపురంతకారీ భానో ససి భూమి సుతో బుధస్స గురు స శుక్ర స నిరాహు కేతవ.